0: మాల్యాధీని సుగంధిని మాల్యాదీని వై ప్రభు మయాహృతాని పూషార్థం పుష్పాణి పతీకృతాం ఓం పుష్పం సమర్పయామి. ఓం నాన్ సుగంధ పుష్పాణి జథో కాలోద్భవాన్ చ పుష్పాంజలం మయారత్ గృహాన్ పరమేశ్వర గృహాన్ పరమేశ్వరి పుష్పం సమర్పయామి. Right, so once done, we take our agarbati, our incense, and we light it. And then we weave it around our murtis.
1: Hari Om, Om, Vanaspati Rasod Bhuto Gandadyo Ganda Uttama Agreya Sarvadevanam Dhupoyam Pati Grihitam ఓం దురసి దుర్వ దుర్వందన్ దుర్వతన్ జోస్మాన్ దుర్వతితన్ దుర్వజన్ వయన్ దుర్వామహ దేవానామస్తి వహితం గుంససితమంబ ప్రీతమం జోషతమం దేవహుతమం ఓం ధూపం మాగ్రాపయామి.
0: And then we take our tears, then we make arti,